ప్రాకృతం శృతి సతోక్తమ కాల కాల్యం ఆనంద సాంత్రమనఘం పరమం పదం తత్ త్యక్త్వా గద స్వమవనే రవనాయ దేవ సర్వం సహేస భగవంతవ సుప్రభాతం శారీరకాధికరణ ద్రమిడ ప్రబంధ దుగ్ధా